తురుకు తానా తురుకు తురు తురుకు తురుకు తానా తురుకు తురు తురుకు తురుకు తానా తురుకు తురు తురుకు తురుకు తానా.